రూపం పేసియను విషయముమే బ్రహ్మరూపం పెరిగింద్రను పైను బ్రహ్మరూపం మాసలను సంబంధం బ్రహ్మరూపం అవైనది కార్యమే బ్రహ్మరూపం ఆశ్రదాం సాధనము బ్రహ్మరూపం మరుడీయడం సాధ్యము బ్రహ్మరూపం శాశ్వత బ్రహ్మమలాదణుమియులై సంతతము సకలమునే బ్రహ్మరూపం ఏదమినా భక్తియుమే బ్రహ్మరూపం ఈశనదు భావనయుం బ్రహ్మరూపం భూతముల కాలముమే బ్రహ్మరూపం పొరుదు పదే

బ్రహ్మరూపము మిగుబంద ముక్తిగడం బ్రహ్మరూపం అక్షరమాం బ్రహ్మమలాదనుగు మిల్లై అన్నియమై కాణ్వగదాం బ్రహ్మరూపం చిత్తముదాల పొరలో బ్రహ్మరూపం శరిపంచ కోశము మే బ్రహ్మరూపం విస్తరమాం విశ్వమెదాం బ్రహ్మరూపం వ్యష్టియుగం సమటియలాం బ్రహ్మరూపం నిత్యమాం బ్రహ్మమలాదనుగు మిల్లై నిగిర నిగిరగజం బ్రహ్మరూపం சத்தியமாய வெல்கின்றேன் சிவன் தன்னானை சங்கையிலே சங்கையிலே சத்தியம் தான் ஆதியுடன் அந்தமுமே பிரம்மரூபம் அடிமுடிவும் நடுபவையும் பிரம்மரூபம் போதமுடு பவிஷ்யமும் பிரம்மரூபம் பொருந்து நிகழ் பொருளையும் பிரம்மரூபம் வேதமிலா பிரம்மமலாது அனுமதியில்லை பிரிவெல்வே காண்பகலாம் பிரம்மரூபம் ஆதியிலா பரமசிவன் பதம் தன்னானை அறிகின்றேன் ஐயனிலே சத்தியம் தான் திருஷ்யமாய் கண்பதுவும் பிரம்மரூபம் திருக்காக

బ్రహ్మమేనాన్, కార్యకారణముల బ్రహ్మమేనాన్, ఎంగుణేక పర బ్రహ్మమేనాన్, ఇరుమయిల అఖండ పర బ్రహ్మమేనాన్, అంగమిల అమల పర బ్రహ్మమానెన్రే అనవరదం మైదరవే అరివాయ్మై.

నిరంతరమాయ పెట్ర బ్రహ్మమేనాన్ అఖిల జల క్షణమాన బ్రహ్మమానెన్రే అనవరదం మైకరవే అరిపాయ్ మైందా అఖండపర బ్రహ్మమల

మాయనే తోటృవదో బ్రహ్మరూపం, మన మొదలై తోటృవదో బ్రహ్మరూపం, కాయమనే తోటృవదో బ్రహ్మరూపం, కాన్వనవాయ్ తోటృవదో బ్రహ్మరూపం, నేయమనే తోటృవదో బ్రహ్మరూపం, నిర్భయదాయ్ తోటృవదో బ్రహ్మరూపం, తూయపర బ్రహ్మ మలాదనుగుమిల్లై తోట్రీడం తోట్రమిల.

అవైరీకార్యో మే బ్రహ్మరూపం. ఆశ్రమదాం సాధనమం బ్రహ్మరూపం, మరణీయం సాధ్యమం బ్రహ్మరూపం. శాశ్వత బ్రహ్మమలాదనుభూమి సప్తతమం సకలము మే బ్రహ్మరూపం. ఏదమినా భక్తియు మే బ్రహ్మరూపం, ఈశనద్ భావనయుం బ్రహ్మరూపం. భూతముగల్ కాలము మే బ్రహ్మరూపం, పొరుదుపద దేశము మే బ్రహ్మరూపం. వేదము వస్తువు మే బ్రహ్మరూపం, పేషుపద వేదము మే బ్రహ్మరూపం. బోధగణ బ్రహ్మమలాదనుగుమిల్లై కులమురవే కాండ బ్రహ్మరూపం.

అనవరదం మైతరవే అరివాయ్ మైంద సనాతనమాం పరబ్రహ్మ స్వరూపమేనాన్ శాశ్వత పరబ్రహ్మ స్వరూపమేనాన్ వినాశమిలా పరబ్రహ్మ స్వరూపమేనాన్ విభువాన పరబ్రహ్మ స్వరూపమేనాన్ మనాధీనా పరబ్రహ్మ స్వరూపమేనాన్ మహతాన పరబ్రహ్మ స్వరూపమేనాన్ అనామయమాం పరబ్రహ్మ స్వరూపమానెంద్రే అనవరదం మైతరవే అరివాయ్ మైంద బంగమిగారుల పరబ్రహ్మమేనాన్ పరంజ్యోతియాన పరబ్రహ్మమేనాన్ కంగుమయమిల బ్రహ్మమేనాన్ కార్యకారణముమిల బ్రహ్మమేనాన్ ఎంగుమునగేక పరబ్రహ్మమేనాన్ ఇరుమయిల అఖండ పరబ్రహ్మమేనాన్ అంగమిల అమల పరబ్రహ్మమానెన్రే అనవరదం మైతరవే అరివాయ్ మైంద

ఉదారపరిపూరణమాం బ్రహ్మమేనాం అదానశిదాకాశ పర బ్రహ్మనామెంద్రే అనవరదమ్మయ దరవే అరివాయ్ మైందా.